మనల్ని మధ్య హేలమన్నగా జల్లహార బచ్చ బీనగా నగీనమన్నగా గో జల్లహార మచ్చి మాల కచ్చ మాలకే జల్లహార బచ్చ బీన మన్ను మోన గన్ను సే వాట్